మేత్రయస్త్రిగుంసచ్చ చత్రయస్త్రిగుంసన్మే మేత్రయస్త్రిగుంసచ్చ త్రయస్త్రిగుంసచ్చ చత్రయస్త్రిగుంసత్రయస్త్రిగుంసచ్చ మే మే చత్రయస్త్రిగుంసచ్చ.

చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ.

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనః.

యాగారి యామేతావి తాయావి వియతావి తామేయ రిగయ మేలగయ మేలే పోగా మేదేళి కాలాలే గాలానాయే.